వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నమిం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ సరస్వతీ నమః. సరస్వతి నమస్తుభ్యం. వరదే కామరూపిణి విద్యారంభ కరిష్యామి, సిద్ధిర్భవతు మే సదా. ఓం శ్రీ గురువే నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవై మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యుర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధితమస్తు మా విద్ధి శావహై. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ పరమపిత శ్రీ గణేష్ భగవాన్, సరస్వతి మాత, గురుజన్ సంత మహాత్మా ఔర్ సారే ఋషిజన్ కే ఆశీర్వాద్ సే, సబ్కే ఆజ్ఞా సే, మే ఆజ్ కే శ్రీ పురాణ కే సంధ్యాకాలీన్ ఇస్ ప్రవచన్ కో ఆరంభ కర్నే కో అనుమతి చాతా హూ. ఆచార్య రాజన్ శర్మ ఆప్ సబ్కే లియే హార్దిక్ నమన్ ఔర్ అభినందన్ కర్తా హై, స్వీకార్ కీజియే. ఆప్ ఇస్ హాల్ మే హే, బాహర్ హే, కహీ భీ హే, తో ఇస్ శివ పురాణ కా అమృతమయ బాణీ కో శూన్య కే లియే శ్రవణ కర్నే కే లియే ఆప్ కటిబద్ధ హో జాయే, అధిష్టాన్ మే బైఠ లీజియే, సంకల్ప మే రహియే. ఐసా సమయ ఐసా అవసర్ బార్ బార్ నహీ ఆతా హే. ये मरणशील जिंदगी में हम कहीं भी है, ऐसा अमृत रूपी वाणी को श्रवण करने से करोड़ों योनि के पाप से हम मुक्त हो जाते हैं, हमारे मन मस्तिष्क में ऊर्जा हो जाता है. इसलिए आप लोग को मैं विनती करता हूं कि आप इस पुराण को आखिरी समय तक सुनते रहे. ये दो भाषा में चलेगा ये पुराण. जय बोलिए भगवान भोलेनाथ की जय. विथ द ग्रेस एंड ब्लेसिंग्स ऑफ गॉड गणेश, Guru, Saraswati Mata, all the deities sent, I would like to welcome all of you from my bottom of heart. Please accept my warm greetings from Acharya Rajan Sharma. And today we are in the very auspicious chapter, very good chapters, which is very wonderful. It is saying that if you listen this one, you can wipe off the karma, bad karmas from, if you have collected from many, many life also, you can wipe off it. And this is a wonderful, amazing story, some tragedy, some happiness, some sorrow, some pain, but it's a wonderful experimented chapters. That's all are true, all are experimented, but that one is also, this chapter is talks about why we have to use Tulasi and what's the behind story on it and what is the Saligram, the stone, the holy stone, and is that proved? Or is that experimented? Which lab experimented? And what's the value? And Shiva and Vishnu, why they work together? Everything comes in it. So this is a very long chapter, but I'm trying to that give you information in summarize, but which is very authentic and which is very important, because we might not have time to read all the books. It takes a longer time. And if you already read also, it will be very helpful. And also that I'm going to present what other Puran also says about these topics. We'll discuss later on. Here, the first of all, the Brahma asks to, the Narada asks to the Brahma, oh, the Brahma Pitaji, please tell me why the Vishnu went to Tulasi's house. Tulasi was wife of the demon before. And why Vishnu went to Tulasi's house? And why...

మూలం గురు వాక్యం మోక్ష మూలం గురుర్కృప ఓం దీప్ జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వే మోహనం దీపనం సజతే సర్వం సంధ్యా దీపం సర్వ సత్యం ఓం.